సర్వాధికారు సర్వపాలకు సర్వకాలకు సర్వకూపను కాల్ జత్ర తత్ర విరాజహి అవధూత రూప రసాల నామ ఠామ నా జాత జాకర రూప రంగ నా రేఖ ఆది పురుషో ధార మూరత అజోన ఆది శేఖ దేశ వర్ణ పేస